0: కొయ్యనారు పూర్తి సరించి ఉఖేళ చెప్పే శివ అగతై పెన్హ అఫే అచునక్ ఉగ చఫే అచునక్ హనిపే ఉగ సుమాగ్ ఉగ నగరు హను వల్సా సుమా సుమర తుకుయితే హను గస్తి ఉగ చఫే నగర హను వలిరు పొరేసి హుకాం బిహా సస్కృతి కునం బి సుకాం బిహా కంబచన్ హా కపసని సహ మా లేవాదూర సి మోస్తాస్ అచు చక ఉగా మోస్తాస్ అచు హిస్కి తకియో సి Belukati hiltiwa hilta tosti wale hacha kongaro tu karaj wale hacha kongaro tu kajeste ukaro yasta wale sabsentaje kona hamaji de nagashuti ukama ukan karaj ukan yasta weto sal hicha kunsa imone ukan de jesa sa imoniwa yeyo hilana kuye kanaj tapas ka ingay marga ha suma ka sensi suma ki pansi aka bajan ha hanwal tanyana ga utkara jepe ukara hazin chapinak
1: Padre Tomás, ukama muita unakampe por janita mata, hichalo atanja, yukama kipansti hiwasaj. Hilata kunekanaka, nyayau kuna kampi hatu kue janane programa de Osaukina chillata urupan kasinasti. Yukamasti sartoa janane, jutire domingo tanyane, ukamba muita unakampi. Yukakamasti, kumasti, amuita kirakim, kusist añane, hakachas añane, de Osaukisorosa, kiporka paparaya, radio isterinaka.